శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై మా ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 2వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 24వ తేదీ సోమవారం. సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 36 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

ప్రబోధగీతం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఈ ప్రసారాలు వింటున్నారు.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమయం 6:30 లాంటి 5 సెకండ్లు. ఇప్పుడు సూక్తి ముక్తావళి వింటారు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీ అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఇప్పుడు డాక్టర్ ఆముదాల మురళి గారి వ్యాఖ్యానంలో సూక్తి ముక్తావళి.
3: కర్తవ్యం జీవన సాఫల్యం. మనిషి ఏ పని చేయకుండా ఉండలేడు. ఏదో ఒక పని చేస్తుంటాడు. ఆ పనుల్లో కొన్ని తనకు నచ్చినవి, కొన్ని తను చేయాల్సినవి. ఈ చేయాల్సిన పనులన్నీ తనకు నచ్చినవి కానక్కర్లేదు. తనకు నచ్చిన పని వాయిదా వేయవచ్చు, కానీ తాను చేయాల్సిన పనిని మాత్రం వాయిదా వేయడం, మానుకోవడం చేయకూడదు. అనేకులు పగటి కలలతో ప్రొద్దుపుచ్చుతూ ఉంటారు. తను చేయాల్సిన పని కాకుండా వేరెవరో చేస్తున్న పనిని తానైతే ఎంత గొప్పగా చేయగలడో ఊహించుకుంటూ, పనిచేస్తున్న వ్యక్తిలో తప్పులు వెదుగుతూ కాలాన్ని వృధా చేస్తుంటారు. అంచెలంచెలుగా జరగాల్సిన పనులు ఇటువంటి వారి వలన ఆగిపోతూ ఉంటాయి. ఇలా జరగడానికి కారణం వారికి తాము చేస్తున్న పని మీద ప్రేమ లేకపోవడం లేదా ఆత్మవిశ్వాసం లేకపోవడం. ఆరంభింపరు నీచమా.

విఘ్న నిహన్యమానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములు జగింపరుసుమి ప్రజ్ఞానిధుల్గావునన్. అంటారు భర్తృహరి. కర్తవ్యాన్ని వాయిదా వేయడానికి లేదా విస్మరించడానికి అధములైన వారు చూపే కారణం ఆటంకం. అది అన్ని పనుల్లోనూ ఉంటుంది. ఒక పని చేసేటప్పుడు విమర్శలు ప్రశంసలు రెండూ ఉంటాయి. అమృతం కోసం దేవతలు రాక్షసులు పాలసముద్రాన్ని చిలికినప్పుడు దానిలోంచి కామధేనువు కల్పవృక్షంతో పాటు కాలకూట విషం కూడా పుట్టింది. పొందిన సుఖాలతో గాని కష్టాలతో గాని సంబంధం లేకుండా చిలికితేనే చివరకు అమృతాన్ని పొందగలిగారు. అదే జీవన సాఫల్యం. వైఫల్యాలు విజయమనే ఏడంతస్తుల మేడకు సోపానాలు మాత్రమే. క్రిందపడిన బంతిలా పైకెగసి మనిషి కర్తవ్యనిష్టతో ముందుకెళ్ళాలి. నిర్లిప్తులై పలాయన మంత్రం పఠించేవారు సమాజానికి రుణాత్మక సంపదగా బరువుగా మారుతారు. అందుకే నియతం కురు కర్మత్వం కర్మజాయోహ్య కర్మణః శరీరయాత్రాపిచతే న ప్రసిద్ధేద కర్మణి అని భగవద్గీత చెబుతుంది. తన కర్తవ్యం తన జీవనయాత్రకు కూడా దారిభత్యాన్నిస్తుంది. కాబట్టి నియతమైన అంటే కర్తవ్యమైన పనిని మానవుడు విడనాడకూడదు. నూతన దృక్పథంతో సమాజానికి అభ్యుదయం కలిగేలా కర్తవ్యాన్ని నిర్వహించే నేర్పును అలవాటు చేసుకోవాలి. కర్తవ్య నిర్వహణ మనిషికి తృప్తినిస్తుంది. ఎంతమంది శాస్త్రవేత్తలో ఎంతమంది తత్వవేత్తలో చేసిన కృషి ఫలితాలు నేడు మనం అనుభవిస్తున్నాం. వారిని స్మరించుకుంటున్నాం. వారి సమకాల

0: కాకలికులు ఎందరో ఉన్నా వారిని మనం గుర్తించడం లేదు. రాబోయే తరాలకు మనవంతు కృషి ఏమిటంటే మన కర్తవ్య పాలనే. కర్తవ్య పాలనలో ఒడిదుడుకులు సాకుగా చూపి, చిన్న చిన్న అవాంతరాలను భూతద్దంలో చూపి, మరెవర్నో బాధ్యుల్ని చేసి తప్పించుకునేవారు జీవన మాధుర్యాన్ని చవిచూడలేరు. సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారము పొందలేక చెడబారినదైన వ్యవస్థ దక్షులెవ్వారలుపేక్ష చేసి రదివారల చేటగుగాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడిన్ అని మహాభారతం చెబుతుంది. కావున కర్తవ్యాన్ని నిర్వహించకపోతే నిర్వహించని వారికే చేటుగలుగుతుంది. కాబట్టి కర్తవ్య నిర్వహణకు అందరం బద్ధకంకుణులవుదాం.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: డాక్టర్ ఆముదాల మురళిగారి వ్యాఖ్యానంలో సూక్తి ముక్తావళి విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడిక పొలం కబుర్లు.
4: రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి మన పొలం కబుర్లలో వరిలో ఎరువుల యాజమాన్యం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. భూసార పరిరక్షణకు, ఉత్పత్తి అధిగమించడానికి రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు లేదా జీవన ఎరువులను వాడి పైరుకు సమతుల్యంగా పోషక పదార్థాలను అందజేయాలి. వీటిలో పశువుల ఎరువు, కంపోస్టు, కోళ్ళ ఎరువు వంటి సేంద్రియ ఎరువులను రసాయనిక ఎరువులతో కలిపి వాడినట్లయితే 20-25% వరకు నత్రజనిని ఆదా చేసుకోవచ్చు. వరి మాగాణాల్లో అపరాలు, జీలుగ, జనుము, పిల్లి పెసరు లాంటి పచ్చి రొట్టె పైరును 50% పూతకొచ్చినప్పుడు కలయి దున్నడం వల్ల భూసారం బాగా పెరగడమే కాక సుమారు 20-25% నత్రజని, పొటాషు, భాస్వరంలు కూడా మనం ఆదా చేసుకోవచ్చు. ఇక సజీవ ఎరువులైన నీలి పచ్చనాచు, అజోల్లా, అజోస్పైరిల్లం, ఫాస్ఫోబ్యాక్టీరియా మొదలగు జీవన ఎరువులను వాడి నత్రజని, భాస్వరం మోతాదులను 10-20% వరకు తగ్గించుకోవచ్చు. నీలి పచ్చనాసు శైలాలు, నాచు వీటిని వరి పొలంలో వేస్తే ఎకరాకు 10 కిలోల నత్రజని పైరుకు అదనంగా చేకూరుతుంది. ఇంకా నాచు నేలను కలిపినట్లయితే సేంద్రియ ఎరువుగా పనిచేస్తుంది. నాచును పొడి చేసి వరి నాట్లు వేసిన 7-10 రోజుల్లో మధ్యలో మడిలో పల్చగా నీరు నిలవగట్టి ఎకరాకు 4 కిలోల నాచు పొడిని ఇసుకతో కలిపి మడి అంతా సమానంగా పడేటట్లు చల్లుకోవాలి. అజోల్లా, ఇది దమ్ములో ఎకరాకు 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను వేసి పలుచగా నీరు నిలవగట్టి 100 కిలోల నుంచి 150 కిలోల వరకు అజోల్లా వేసి 2-3 వారాలు పెరగనిచ్చి నేలలో కలిగి దున్నాలి. అలా చేయడం వల్ల ఎకరాకు 3 టన్నుల పచ్చి రొట్ట మరియు 12 కిలోల నత్రజని నేలకు చేరవేస్తుంది. ఇంకా అజిటోబాక్టర్, ఇది ఎకరాకు సరిపడే విత్తనానికి 200-400 గ్రాముల కల్చర్ను పట్టించాలి. లేదా 1 కిలో కల్చర్ను 20 కిలోల పశువుల ఎరువుతో కలిపి ఎకరం నేలపైలు చల్లుకోవాలి. దీనివలన 1 ఎకరాకు 8-16 కిలోల నత్రజని పైరుకి అందుతుంది. ఇంకా అజోస్పైరిల్లం, దీన్ని కూడా అజిటినీ బ్యాక్టీరియా వల్లే వాడాలి. ఫాస్ఫోబ్యాక్టీరియా, ఇది కూడా భాస్వరపు జీవన ఎరువు. ఇది భూమిలో లభ్యం కాని స్థితిలో భాస్వరాన్ని లభ్యమయ్యేలా చేస్తుంది. ఎకరాకు సరిపడే విత్తనం కంటే దాంతోపాటు 200-400 గ్రాముల కల్చర్ను పట్టించాలి. లేదా 1 కిలో కల్చర్ను 20 కిలోల పశువుల ఎరువుతో కలిపి ఎకరా నేలలో వేసుకోవాలి. యూరియాని 3 సమభాగాలు చేసి 35 కేజీలు నాటేదానికి ముందు దమ్ములోను, 35 కేజీలు దుబ్బ చేసే దశలోను, 35 కేజీలు ఈ అంకురం వచ్చే దశలోను బురద పదంలో మాత్రమే సమానంగా వెదజల్లుకోవాలి. 36-48 గంటల తర్వాత, అంటే సుమారు 1.5-2 రోజుల తర్వాత పలుచగా నీరు కట్టుకోవాలి. SSP 150 కేజీలు మరియు 13 కేజీల పొటాష్ ఎరువును కలిపి దమ్ములో వేసుకోవాలి. ప్రతి రబీ సీజన్లో ఆఖరి దమ్ములో 20 కిలోల వరకు జింక్ సల్ఫేట్ వేసుకోవాలి. సగభాగమైన 14 కేజీల పొటాషియంను విత్తనం, అంటే ఈ బీజం ఏర్పడే దశ, అంకురం ఏర్పడే దశలో మిగతా భాగాన్ని వేసుకుంటే రోగాన్ని తట్టుకునే శక్తి వస్తుంది, మరి నాణ్యత కూడా పెరుగుతుంది. కాబట్టి వరిలో ఎరువుల యాజమాన్యం ఈ విధంగా పాటించుకోవాలి. ఇక పొద్దుతిరుగుడు పంటలో యాజమాన్య పద్ధతుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా

ఈ పొద్దుతిరుగుడు పంటలో విత్తన రకాల విషయానికి వస్తే ఎల్ఎస్ఎఫ్హెచ్ 171, డిఆర్ఎస్హెచ్ 1, కేవీఎస్హెచ్ 44 ఈ రకాలు కానీ మనం విత్తుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఎప్పుడు విత్తాలి అనే విషయానికి వస్తే రబీ, ఈ రబీలో నవంబర్ నుంచి డిసెంబర్ నెలలో విత్తుకుంటే మంచిది. వరి తర్వాత పొద్దుతిరుగుడు వేసుకునే పక్షంలో డిసెంబరు ఆఖరి వారం నుంచి జనవరి మొదటి వారం వరకు మనం విత్తే సమయంగా ఎంచుకోవాలి. ఈ విత్తే టైం ఆ నూనె యొక్క నాణ్యత పెంచుతుంది.

0: పొద్దుతిరుగుడు వేసుకునే పక్షంలో డిసెంబరు ఆఖరి వారం నుంచి జనవరి మొదటి వారం వరకు మనం విత్తే సమయంగా ఎంచుకోవాలి. ఈ విత్తే టైం ఆ నూనె యొక్క నాణ్యత పెంచుతుంది కాబట్టి మనం దీనికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. పువ్వు వికసించే మరియు విత్తనం గట్టిపడే ఈ సమయంలో ఎక్కువ పగలు 12 గంటలు ఉంటే మంచిది. అట్లాగే సూర్యరశ్మి ఉన్నట్లయితే నూనె శాతం కూడా ఎక్కువగా వస్తుంది. ఏవేవి ఈ పొద్దుతిరుగుడు పంటకు అనువైన నేలలు అంటే ఉదయం సూచి 6.5 నుంచి 8.0, ఈ మధ్యలో ఉన్న నేలలు ఈ పంట సాగుకు అనువైనట్టుగా మనం గుర్తుంచుకోవాలి. ఆమ్ల చౌడ మరియు మురుగునీరు వసతి లేని నేలలు ఈ పంటకు సాగుకి పనికిరావు. ఎంత వాడుకోవాలి అన్న విషయానికి వస్తే ఎకరాకు 2 కిలోల విత్తనం సరిపోతుంది. మరి ఈ విత్తనాన్ని మనం శుద్ధి చేసుకోవాలి కదా. ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగుల నివారణకు సాఫ్ అంటే కార్బనిజం 12%, మ్యాంకోజాబ్ 63%, ఈ రెండు కలిపి 2 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి విత్తనం శుద్ధి చేసుకోవాలి. ఇక నెక్రోసిస్ వైరస్ అధికంగా ఉండే ప్రాంతాల్లో అయితే 1 కిలో విత్తనానికి థయోమిక్సామ్ 4 గ్రాములు మందు లేదా 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ అనే మందు మనం బాగా పట్టించి విత్తనం శుద్ధి చేసుకోవాలి. ఇక విత్తే దూరం ఈ విషయానికి వస్తే తేలిక నేలల్లో వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 నుంచి 25 సెంటీమీటర్లు ఉండేలా చూసుకోవాలి. అయితే బరువు నేలల్లో అయితే వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 30 సెంటీమీటర్లు ఉండాల. కుదురుకి 2 నుంచి 3 విత్తనాలు నాటుకోవాలి. ఇక ఈ నాటేసిన విత్తనం పల్చం చేసేది ఎలా అంటే 10 నుంచి 15 రోజుల తర్వాత కుదురుకి ఆరోగ్యవంతమైన ఒక మొక్కను ఉంచి మిగిలిన మొక్కలను తీసేయాలి. మొక్కల మధ్య నీరు మరియు పోషకాల కోసం పోటీ తగ్గి పువ్వు పరిమాణం పెరిగి అధిక దిగుబడి పొందేందుకు ఇప్పుడు ఈ పలుచన చేయటం వల్ల అప్పుడు అది దోహదపడుతుంది. ఎరువులు ఏమేమి వేసుకోవాలి అన్న విషయానికి వస్తే ఎకరాకు 3 టన్నుల చివికిన పశువుల ఎరువును విత్తే సమయంలో 2 నుంచి 3 వారాల ముందే వేసుకోవాలి. భూసార పరీక్ష ఆధారంగా సిఫార్సు చేయబడిన మోతాదులోనే పోషకాలు వాడుకోవాలి. నత్రజని మొదటి దఫ విత్తేటప్పుడు 50% అంటే 26 కిలోల యూరియా, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు పొటాష్ని 20 కిలోల ఆఖరి దిక్కులో వేసుకోవాలి. గంధకం తక్కువగా నెలల్లో ఎకరాకు 10 కిలోల గంధకాన్ని జిప్సం రూపంలో 55 కిలోలు ఎకరాకు వేస్తే నూనె శాతం పెరిగి అధిక దిగుబడులు మనం పొందవచ్చు. విత్తిన 30 రోజుల తర్వాత మొక్క తొడిగే దశలో అంటే 25% 13 కిలోల యూరియా వేసుకోవాలి. 3వ దఫాగా 50 రోజుల తర్వాత పువ్వు వికసించే దశలో అంటే 25% అంటే 13 కిలోల యూరియా వేసుకోవాలి. పైరు ఆకర్షక పత్రాలు వికసించే దశలో 2 గ్రాముల బోరాక్స్ లీటర్ నీటికి కలిపి పైరు పైన పిచికారి చేస్తే గింజలు బాగా కడుతాయి. లేదా ఆఖరి దిక్కులో 8 కిలోల బోరిక్ అమలాన్ని వేస్తే అధిక దిగుబడి పొందే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఇక నీటి యాజమాన్యం విషయానికి వస్తే 4 నుంచి 6 తళ్ళు పంటకు అవసరం. మొగ్గ తొడిగే దశ, పుష్పం వికసించే దశ మరియు గింజి కట్టే దశ నీటి తళ్ళకు కీలకమైన రోజులు. ఇక వీటిలో కూడా కలుపు నివారణ ఉంటుంది. వీటిలో కలుపు నివారణ విషయానికి వస్తే విత్తిన వెంటనే 1 లీటర్ నీటికి 5 మిల్లీల పెంటిమిథాలిన్ 30% ఈసి లేదా అలాకోర్ 50% లేదా అలాకోర్ 50% ఈసి కలుపుకొని పిచికారి చేసుకోవాలి. ఈ పొద్దుతిరుగుడు పంటలో పక్షులు బెడద ఎక్కువ కాబట్టి పైరును పెద్ద కమతాల్లో వేసుకోవాలా. మెరుపు రిబ్బన్లను పైరుపైన అడుగడుగు ఎత్తున సూర్యరశ్మి రిబ్బన్లపై పడే విధంగా ఉత్తర మరియు దక్షిణ దిశగా కట్టుకోవాలి. శబ్దం చేయడం వల్ల ఈ పక్షులు వీటిపైన వాలవు. దిష్టిబొమ్మలను ఉపయోగించి కూడా పక్షుల్ని బెదరగొట్టచ్చు, పారదోలచ్చు. ఇప్పుడు చెప్పిన పద్ధతులన్నీ పాటించి రైతు సోదరులు తమ పంటల్లో అధిక దిగుబడి పొందాలని కోరుకుంటూ రేపటి పొలం కబుర్లో మళ్ళీ కలుసుకుందాం.
1: పొలం కబుర్లు విన్నారు.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై ఈ ప్రసారాలు వింటున్నారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఏలూరు జిల్లాలో నూతనంగా అభివృద్ది చేసిన మొక్కజొన్న వంగడాన్ని ఆవిష్కరిస్తారు. తెలంగాణ రాష్ట అభివృద్దిలో తెలుగు ప్రవాసులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. యువనాయకత్వమే వికసిత్ భారత్కు బలమైన పునాది అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్షిప్ 2.0 రాష్టస్థాయి క్రీడా పోటీలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఏలూరు జిల్లాలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా ముసునూరు మండలం కాట్రేనిపాడులో గోర్మే పాప్ కార్నికా సంస్థకి చేరుకుంటారు. ఈ సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్యమంత్రితో కలిసి దేశంలోనే తొలి నాన్ జీఎంఓ పాప్ కార్న్ మేజ్ హైబ్రిడ్ వంగడాన్ని ఆవిష్కరిస్తారు. ఉపరాష్టపతి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను రాష్ట సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
1: ఉపరాష్ట్రపతి గారితో అది మన నియోజకవర్గానికి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొస్తుంది. మన ప్రాంతంలో ఉన్న వ్యవసాయకంగా ఉన్న రిసోర్సెస్ ఏమిటి, మన రైతుల గొప్పతనం ఏమిటి, వెరైటీ ఆఫ్ పంటలు, ప్రత్యేకంగా ఏదైతే పాప్కార్న్ సీడ్ ఏదైతే ఉందో మరి ఆ ఫ్యాక్టరీ మన నియోజకవర్గంలో ఉంటాం. రైతు యొక్క కృషిని ప్రస్ఫుటించే విధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ క్రీడాశాఖ మంత్రుల సదస్సు నిన్న ముగిసింది. ముగింపు కార్యక్రమంలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పాల్గొన్నారు. సదస్సులో బ్రిక్స్ దేశాలు ఏకాభిప్రాయంతో ఉమ్మడి ప్రకటనను ఆమోదించాయి. క్రీడా విజ్ఞానం, కృత్రిమ మేధస్సు, డిజిటల్ మార్పులపై సహకారం కోసం బ్రిక్స్ క్రీడా సాంకేతిక కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియా, ప్లే ఇన్ ఇండియా నినాదంతో భారత్ ముందుకు సాగుతోందని తెలిపారు. క్రీడారంగ అభివృద్దికి క్షేత్రస్థాయిలో పరస్పర సహకారం అవసరమని సూచించారు. తెలంగాణ రాష్ట అభివృద్దిలో తెలుగు ప్రవాసులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. లండన్ పర్యటనలో భాగంగా తెలుగు ప్రవాసులతో సమావేశమైన ముఖ్యమంత్రి తెలంగాణ అభివృద్ది, భవిష్యత్ ప్రగతిపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. తెలంగాణ ప్రగతికి ప్రవాసులు వారధిగా నిలుస్తూ రాష్ట్రానికి మంచి రాయబారులుగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులు సమాజానికి సేవ చేసేందుకు ముందుకు రావాలని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నిర్వహించిన ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో కేంద్ర మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్య పూర్తి చేసుకున్న వైద్య విద్యార్థులకు డిగ్రీలు, పథకాలను ప్రదానం చేశారు. అనంతరం ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ
2: Many people think success means having a good house, good designation, a big house or a recognition. That is not what success is. Success is creating something that's valuable for others, being respected in the society for what you do and leaving a legacy. Money can give you comfort, but it will not give you a purpose. After some time, everybody eats the same thing. So your character travels before you take a step and you think nobody watches. Everybody watches.
0: దేశ పునర్నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో భారతీయ జనతా యువమోర్చా బీజేవైఎం ఆధ్వర్యంలో ఒక కళాశాలలో నిర్వహించిన వికసిత్ భారత్ యంగ్ పొలిటికల్ లీడర్స్ డైలాగ్ ముగింపు కార్యక్రమంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యకులు పీవీఎన్ మాధవ్తో కలిసి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ యువనాయకత్వమే వికసిత్ భారత్కు బలమైన

0: ఉన్నది అని, యువభారత్ స్వయం సమృద్ది సాధించే స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్షిప్ 2.0 రాష్టస్థాయి క్రీడా పోటీలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. తిరుపతిలోని తారకరామ క్రీడా మైదానంలో జరిగే ప్రారంభ కార్యక్రమంలో హోంమంత్రి వి అనిత, జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొననున్నారు. 26 జిల్లాల నుంచి సుమారు 14,000 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటారని, 12 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. క్రీడా ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ ఏ రవినాయుడు తెలిపారు.
1: ఎల్నినోపై అవగాహన, ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరిస్థితులపై అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు డాక్టర్ కె నాగరత్న గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
2: మనకి ఈక్వటోరియల్ రీజియన్ లో ఏదైతే ఉందో, భూమధ్య రేఖ దగ్గర, అక్కడ తూర్పు పసిఫిక్ మహాసముద్రంలోని అట్లాగే సెంట్రల్ పసిఫిక్ మహాసముద్రంలో తటస్థంగా ఉన్నటువంటి సీ సర్ఫేస్ టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో అవి.
1: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఉయ్యూరులో అతిసార వ్యాధి పరిస్థితి అదుపులోనే ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అక్కడి పరిస్థితిపై వైద్య బృందం ప్రాథమిక నివేదికను మంత్రికి నిన్న అందజేసింది. ఉయ్యూరులో 19 కేసులు నమోదయ్యాయని, వారిలో 15 మందిని ఆసుపత్రిలో చేర్చగా 6 డిశ్చార్జ్ అయ్యారని అధికారులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, ప్రభావిత ప్రాంతాల్లో క్లోరినేషన్, ట్యాంకర్ల ద్వారా ప్రత్యామ్నాయ నీటి సరఫరా, వైద్య శిబిరాలు, ఇంటింటా సర్వే కొనసాగుతున్నాయని తెలిపారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ స్ఫూర్తితో పనిచేస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. సంత్ శిరోమణి గురు రవిదాస్ 650వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నిర్వహించిన కలస మందన్ అభియాన్ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, గురు రవిదాస్ 650 ఏళ్ల క్రితం అందించిన సమసమాజ సందేశం నేటికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. సామాజిక సమానత్వమే కేంద్ర ప్రభుత్వ విధానమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈరోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రాధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
3: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానాములో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొన్ని మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొన్ని మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. విద్యుత్ రంగంలోని 629 అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ ఉద్యోగాల నియామక పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అమరావతిలో మంత్రి నిన్న మాట్లాడుతూ, ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహిస్తున్న ఏఈ నియామక పరీక్షను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏఈ ఉద్యోగాల పేరుతో ఎవరైనా మోసాలకు పాల్పడితే అభ్యర్థులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని మంత్రి సూచించారు. 629 ఉద్యోగాల భర్తీతో విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిన్న పర్యటించారు. తిల్లపూడి గ్రామంలో గ్రామస్తులతో కలిసి అభివృద్ది పనుల్లో పాల్గొని శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, గ్రామాల అభివృద్దిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని అన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఏలూరు జిల్లాలో నూతనంగా అభివృద్ది చేసిన మొక్కజొన్న వంగడాన్ని ఆవిష్కరిస్తారు. తెలంగాణ రాష్ట అభివృద్దిలో తెలుగు ప్రవాసులు భాగస్వాములు

0: కావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. యువనాయకత్వమే వికసిత్ భారత్కు బలమైన పునాది అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్షిప్ 2.0 రాష్టస్థాయి క్రీడా పోటీలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిజ క్షేత్రం అంతరిక్షానుసంధాన క్షేత్రే ప్రవర్తితుం ప్రేరితవాన్, యేన నవోన్మేషస్య వైశ్విక వాతావరణస్య నిర్మాణం భవేత్, తథా చ విశ్వస్య సర్వే జనాః అనుభవేయుః యత్ యది తే అంతరిక్ష క్షేత్రే స్వవృత్తిం నిర్మాతుం ఇచ్ఛంతి తర్హి భారతం ఆగంతవ్యం.
2: హమే ఐసా ఏక్ ఔరా ఖడా కర్ దేనా చాహియే కి ఇస్ ఫీల్డ్ మే దునియా భర్ కే లోగో కో జిందగీ బనానీ హై, హిందుస్తాన్ జావ్, భారత్ కి కోయి స్టార్టప్ సే జుడ్ జావ్, భారత్ కి కోయి స్పేస్ ఏజెన్సీ సే జుడ్ జావ్. మే పక్కా మాన్తా హూ జీ, పూరా టాలెంట్ పూల్ జో హై ఏక్ మ్యాగ్నెట్ కి తరహ హమ్ ఖీచ్ సక్తే హై ఔర్ వో హమారీ ఏక్ బహుత్ బడీ తాకత్ బన్ సక్తా హై.
1: శ్రీ మోదీ ఏతత్ అంతరిక్ష క్షేత్రస్య వింశతి నవోద్యమానాం ముఖ్య కార్యకారీ అధికారిభిః సంస్థాపకైః చ సహ సంవాదావధౌ ఉక్తవాన్. రాష్ట్రియాంతరిక్ష దివసావసరే ह्यः ప్రకాశితస్య సంవాదస్య ప్రతిలేఖానుసారం ప్రధానమంత్రి అంతరిక్ష క్షేత్రే ఉద్యమాన్ ప్రారంభం కర్తుం భారతస్య వ్యయ సంబద్ధ ప్రతిస్పర్ధాత్మక క్షమతాం అపి ప్రకాశితవాన్. సంవాదావధౌ శ్రీమోదీ అంతరిక్ష క్షేత్రస్య నవోద్యమాన్ స్వప్రయత్నేషు నిరంతరతాం రక్షితుం అథ విశ్వస్య సర్వేభ్యః భాగేభ్యః చ ప్రతిభాః ఆకర్షితుం సమర్థం సుదృఢం అంతరిక్ష క్షేత్రీయం పరితంత్రం నిర్మాతుం చ ప్రేరితవాన్. విదేశ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః రూస్ దేశస్య ద్విదివసీయాయై ఆధికారిక యాత్రయై మాస్కో నగరం ప్రాప్తవాన్. యాత్రావధౌ విదేశ మంత్రి వ్యాపార ఆర్థిక వైజ్ఞానిక ప్రౌద్యోగిక సాంస్కృతిక సహయోగ చేత్యాదిషు విషయేషు భారత రూస్ అంతః ప్రశాసకీయ ఆయోగస్య 27వ అధివేశనస్య సహ అధ్యక్షతాం కరిష్యతి. అసౌ రూసస్య విదేశమంత్రిణా సర్గై లావ్రోవ్ ఇత్యనేన సహ అపి మేళనం కరిష్యతి తథా క్షేత్రీయేషు వైశ్వికేషు చ విషయేషు విచారాణాం ఆదానం ప్రదానం కరిష్యతి. వాణిజ్యోద్యోగ మంత్రి పీయూష గోయలః అద్యారభ్య అస్య మాసస్య 27 దినాంక పర్యంతం జాపానస్య చతుర్దివసీయ యాత్రాయాం భవిష్యతి. అసౌ టోక్యో నాగోయా ఓసాకా చేత్యేతేషాం స్థలానాం యాత్రాం కరిష్యతి. అథ చ జాపానం ప్రతి భారతస్య అద్యావధి బృహత్తమస్య వ్యాపార ప్రతినిధిమండలస్య నేతృత్వం కరిష్యతి. అస్మిన్ ప్రతినిధిమండలే 200+ వ్యాపార ప్రతినిధయః సమ్మిళితాః సంతి. వాణిజ్యోద్యోగ మంత్రాలయేన ఉక్తం యత్ ఏషా యాత్రా ఉభయోః దేశయోః విశేష రణనీతిక వైశ్విక సహమతిం ప్రతి విద్యమానం మహత్వాకాంక్షాయాః వ్యాపకతాం దర్శయతి. ఇయం యాత్రా తస్మిన్ సమయే భవతి యదా భారతం జాపానం చ వ్యాపార నివేశ సంబంధాన్ మహత్వపూర్ణతయా సుదృఢీకర్తుం ప్రయతమానౌ స్తః. బ్రిక్స్ క్రీడా మంత్రిణాం ఉపవేశనం హ్యః ఆంధ్రప్రదేశస్య విశాఖపట్టణం నగరే క్రీడా సంబద్ధ సంయుక్త ఘోషణాపత్రం సర్వసమ్మత్యా స్వీకరణేన సంపన్నా. ఘోషణాపత్రే సదస్య దేశైః సంవాదేన పారస్పరిక సమ్మానేన అథ సర్వసమావేశభావేన క్రీడాక్షేత్రే సహయోగం సుదృఢం కర్తుం స్వప్రతిబద్ధత పునరుక్తా. ఏతత్ ఉపవేశనం అస్మిన్ వర్షే భారతస్య బ్రిక్స్ అధ్యక్షతాయాః అంతర్గతం ఆయోజితం. ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణనవర్యః అద్య ఆంధ్రప్రదేశస్య ఎలూరు జనపదస్య ముసునూరు గ్రామం గమిష్యతి. స్వీయ యాత్రావధౌ ఉపరాష్ట్రపతిః ముసునూరు గ్రామే భారతస్య ప్రథమస్య అనువాంశిక రూపేణ అసంశోధితస్య ఉచ్చవిస్తారక్షమతాయుక్తస్య పాప్కార్న్ మేజ్ ఇత్యస్య సంకర బీజస్య

0: शुभारम्भं करिष्यति। असौ कृषकेभ्यः सम्माननं प्रदास्यति तथा कृषिक्षेत्र सम्बन्धान् हितधारकान् अन्यांच सहभागिनः सम्बोधयिष्यति। इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఈ ప్రసారాలు వింటున్నారు. సమయం 7 గంటలు. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాల అనంతరం 7:05 తెలుగులో వార్తల ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 ప్రసారమయ్యే ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఈ ఉదయం వేగి పడగలు నాటిక ధారావాహిక 13వ భాగం ప్రసారమవుతుంది. నవలామూలం శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, రేడియో నాటకీకరణ డాక్టర్ నిట్టకూరి శ్యామలాదేవి, నిర్వహణ ఎల్ఎం రాజు సరోజా నిర్మల గారు. 7:45 ఉదయరాగం కార్యక్రమంలో సినిమా పాటలు ప్రసారం. 8:15 ఆంగ్లంలో వార్తల ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. ఈ ఉదయం 8:30 అన్నమయ్య జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:35 ఈ ఉదయం రత్నదీపికావళి. ఈ కార్యక్రమంలో పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతలను గురించిన కార్యక్రమం ఇది. ఇందులో భారతీయ న్యాయ కోవిదులు శ్రీ రాధా వినోద్ పాల్ గారిని గురించిన జీవిత విశేషాలు, దేశభక్తి గీతాలు వింటారు. ఈ ఉదయం 9:00 హలో ఆకాశవాణి ప్రత్యక్ష ఫోనిన్ ప్రసారంలో శ్రోతలు కోరే సినిమా పాటలు ప్రసారమవుతాయి. చరిత్రలో ఈరోజు విశేషాలు కూడా వింటారు ఈ కార్యక్రమంలో. 10:00 ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. 12:10, 12:40, 12:40 1:30, 3:10 వినవచ్చు. 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 12:30 తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారంలో. ప్రాంతీయ వార్తలు 1:20 ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి. 3:05 ఢిల్లీ కేంద్రం నుంచి ఆంగ్లంలో వార్తలు ప్రసారం. ఇక ఈరోజు సాయంత్రం ప్రసారంలో 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో తొలితరం తెలుగు కవయిత్రులను గురించి డాక్టర్ వి కృష్ణవేణి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత సినీ ధమాకా, ఈ అంశాలుంటాయి. 6:30 ఈరోజు సాయంత్రం కేర్ ఆఫ్ ఆకాశవాణి. ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలు వింటారు ఈ కార్యక్రమంలో. సమాధానాలు ఇస్తున్నవారు శ్రీ ఎం సుధాకర్ మోహన్. 7:15 ఈరోజు రాత్రి వ్యవసాయ పాఠశాల విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఈ కార్యక్రమంలో వ్యవసాయంలో డ్రోన్లు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంలో మెళకువలను గురించి గుంటూరు జిల్లా లామ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వ్యవసాయ సాంకేతిక విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏ సాంబయ్య గారి ప్రసంగం ప్రసారమవుతుంది. రాత్రి 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో. రాత్రి 8:00 చిత్రకుసుమాల కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 8:30 జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారంలో వింటారు. రాత్రి 9:30 ఆపాత మధురాలు కార్యక్రమంలో పాత సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఈరోజు రాత్రి 9:00 కర్ణాటక సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. ఇవండి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల విశేషాలు. ప్రసార విశేషాలు ఇంతవరకు విన్నారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి 4 రోజుల పాటు జపాన్లో పర్యటిస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ రష్యా పర్యటనలో అదే అగ్రనాయకత్వంతో ఈరోజు చర్చలు జరుపుతారు. H1N1 వైరస్లో కొత్త రకం ఏది వెలుగు చూడలేదని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని భారత వైద్య పరిశోధన సమితి స్పష్టం చేసింది. భారతీయ కళలు సంప్రదాయాలు మన దేశాన్ని 21వ శతాబ్దంలో ప్రపంచ వేదిక పైన సగౌరవమైన స్థానంలో నిలబెట్టాయని అసోం ముఖ్యమంత్రి సర్వానంద్ సోనోవాల్ అన్నారు. శ్రీలంకతో కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్టులో భారత్ ఈవేళ 2 రోజు 5 వికెట్ల నష్టానికి 300 పరుగులతో తన మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ను పునః ప్రారంభిస్తుంది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈవేళ నుంచి 27వ తేదీ వరకు 4 రోజుల పాటు జపాన్లో పర్యటిస్తారు. టోక్యో, నగోయా, ఒసాకా నగరాలను ఆయన సందర్శిస్తారు. జపాన్కి భారత ప్రతినిధి బృందం ఇంత పెద్ద స్థాయిలో ప్రయాణించడం ఇదే మొదటిసారి. తయారీ రంగం, సెమీకండక్టర్లు, పరిశుభ్ర ఇంధనం, ఉక్కు, ఆటోమోటివ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్ కేర్ స్టార్టప్లతో సహా వివిధ రంగాలకు చెందిన 200 మందికి పైగా వ్యాపార ప్రతినిధులు ఈ అత్యధిక ప్రతినిధి బృందంలో ఉన్నారు. భారత జపాన్ దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భౌగోళిక భాగస్వామ్యానికి ఇరు దేశాలు ఇస్తున్న ప్రాధాన్యతకు ఈ పర్యటన అద్దం పడుతుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. టోక్యోలో పీయూష్ గోయల్ జపాన్లోని ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలు, అగ్రగామి సంస్థల ఉన్నతాధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తారు. అలాగే 1500లకు పైగా ప్రముఖ జాపనీస్ కంపెనీలకు ప్రాతినిధ్యం వహించే అత్యున్నత వేదిక కైడన్ రన్ జపాన్ బిజినెస్ ఫెడరేషన్తో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. జపాన్ ఆర్థిక వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి అకజావా రోసేతో ద్వైపాక్షిక చర్చలు జరిపి పీయూష్ గోయల్ జపాన్ ప్రభుత్వ పార్లమెంట్ సీనియర్ సభ్యులను కలుసుకుంటారు. అంతేకాకుండా జపాన్లో భారతీయ ప్రవాస సంఘంతో కూడా ఒక సమావేశం జరుపుతారు. ఒసాకాలో జరిగే ఇన్వెస్టర్స్ అండ్ బిజినెస్ రోడ్ షోతో ఈ పర్యటన ముగుస్తుంది. ఎలక్ట్రానిక్స్, పారిశ్రామిక, వినియోగదారుల రంగాలకు చెందిన ప్రముఖ జపనీస్ కంపెనీలతో పీయూష్ గోయల్ సమావేశమై మన దేశంలో తయారీ రంగం, పరిశుభ్ర ఇంధనం, వినియోగ మార్కెట్లలో ఉన్న అవకాశాలను వివరిస్తారు. వివిధ రంగాలకు చెందిన 200 మందికి పైగా ప్రతినిధులతో కూడిన ఈ అపూర్వమైన వ్యాపార బృందం పర్యటన ద్వారా ద్వైపాక్షిక వాణిజ్య పెట్టుబడి సంబంధాలు మరింతగా ఊపందుకుంటాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. రష్యాలో 2 రోజుల పర్యటన నిమిత్తం విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ మాస్కో చేరుకున్నారు. రష్యా మొదటి ఉప ప్రధానమంత్రి డెనిస్ మాంత్రోవ్తో కలిసి ఆయన భారత రష్యా వాణిజ్య, ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక, సాంస్కృతిక సహకార అంతర్ప్రభుత్వ కమిషన్ 27వ సమావేశానికి సహాధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటన భాగంగా డాక్టర్ జయశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ను కూడా కలుసుకుని ప్రాంతీయ, ప్రపంచ అంశాలపైన అభిప్రాయాలను పంచుకుంటారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరగనున్న 9వ జాతీయ భద్రతా వ్యూహాల సదస్సులో పాల్గొంటారు. 2 రోజుల పాటు జరిగే నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీస్ కాన్ఫరెన్స్ భౌతిక, వర్చువల్ విధానాలను మిళితం చేస్తూ హైబ్రిడ్ ఫార్మాట్లో కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ భద్రతా దళాలు, పోలీస్ బలగాలకు చెందిన 850 మందికి పైగా అధికారులు ఈ సదస్సులో పాల్గొని జాతీయ భద్రతకు ఎదురవుతున్న సమకాలీన అంశాలు, సవాళ్లపై చర్చిస్తారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహకారంతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NSDC కల్టస్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా క్లౌడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రకటించాయి. AWS డిజిటల్ ట్రైనింగ్ కంటెంట్ ద్వారా 150,000 మంది అభ్యర్థులకు ప్రాథమిక AI క్లౌడ్ పరిజ్ఞానాన్ని అందించడం, అలాగే AWS రీస్టార్ట్ ప్రోగ్రాం ద్వారా

0: 10,000 మందికి ఇంటెన్సివ్ జాబ్ రెడీ శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరి మాట్లాడుతూ, అవకాశాలు భౌగోళిక పరిస్థితులు లేదా నేపథ్యం ఆధారంగా కాకుండా అందరికీ అందుబాటులో ఉండే వికసిత్ భారత్ దృక్పథానికి ఈ కార్యక్రమం అద్దం పడుతుందని పేర్కొన్నారు. భారత్ నూతన ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం ప్రతిభకు భౌగోళిక కేంద్రంగా మారుతున్న తరుణంలో టియర్ 2 టియర్ 3 పట్టణాల యువత కూడా భవిష్యత్ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు పొందేలాగా సన్నద్ధం కావడం ఎంతో కీలకమని జయంత్ చౌదరి చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. H1N1కి సంబంధించి ఎటువంటి కొత్త స్ట్రెయిన్ను గుర్తించలేదని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR స్పష్టం చేసింది. ప్రస్తుతం సర్క్యులేషన్లో ఉన్న ఇన్ఫ్లుయెన్జా స్ట్రెయిన్స్ అన్నీ కూడా ఉత్తర అర్ధగోళానికి సిఫారసు చేసిన వ్యాక్సిన్ స్ట్రెయిన్స్తో సరిగ్గా సరిపోలుతున్నాయని వైద్య పరిశోధనా సమితి తెలియజేసింది. ICMR సీనియర్ శాస్త్రవేత్తలు ఈ వైరస్లు 2020 నుంచే వ్యాప్తిలో ఉన్నట్లు తెలియజేశారు. H1N1తో సహా సీజనల్ ఇన్ఫ్లుయెన్జా అనేది సాధారణంగా స్వయంగా తగ్గిపోయే స్వభావాన్ని కలిగి ఉంటుందని ICMR పేర్కొంది. జ్వరం, దగ్గు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు వంటివి దీని సాధారణ లక్షణాలని తగిన విశ్రాంతి, సరైన జాగ్రత్తలు తీసుకుంటే చాలామంది త్వరగా కోలుకుంటారని వెల్లడించింది. అనేక చోట్ల వైరల్ జ్వరాలు వ్యాప్తి చెందుతున్న తరుణంలో భారత వైద్య పరిశోధన సమితి ఈ ప్రకటన జారీ చేసింది. చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం అనారోగ్య సమస్యల బారిన పడే ముప్పు ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరించారు. లక్షణాలు తీవ్రంగా ఉంటే లేదా ఎక్కువ రోజులు తగ్గకుండా ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలని సూచించారు. గంగానది పరిరక్షణకు సంబంధించిన నిబంధనలో ఇటీవల చేసిన మార్పులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై జాతీయ హరిత తీర్పు సంఘం NGT కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. NGT చైర్పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ్, నిపుణులైన సభ్యుడు అఫ్రోజ్ అహ్మద్లతో కూడిన ధర్మాసనం ఈ నెల ప్రారంభంలో జారీ చేసిన నోటిఫికేషన్ పరిగణనలోకి తీసుకుంది. నది, దాని ఉపనదుల వెంట ఉన్న కీలకమైన నో కన్స్ట్రక్షన్ జోన్ను ఈ నోటిఫికేషన్ ద్వారా తొలగించారని పిటిషనర్ ఆరోపించారు. ప్రస్తుత పర్యావరణ నిబంధనలు, NGT రాజ్యాంగ కోర్టుల పూర్వ తీర్పులు, 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం, అలాగే అసలు నోటిఫికేషన్కు విరుద్ధంగా ఈ మార్పులున్నాయని హరిత ట్రైబ్యునల్ అభిప్రాయపడింది. భారత సాంస్కృతిక గుర్తింపును బలోపేతం చేయడంలో, దేశం గొప్ప వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో కళలు, సంస్కృతి అత్యంత కీలకమని కేంద్ర మంత్రి సర్వానంద్ సోనోవాల్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో జరిగిన కళాతరంగిణి ది ఢిల్లీ కళా ఫెస్టివల్ 2026 కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహాపురుష్ శ్రీమంత శంకర్ దేవ్కు చెందిన పారిజాత హరణ్యాంకి నాటకాన్ని ప్రదర్శించేందుకు దేశం నలుమూల నుంచి కళాకారులు ఎంతో భక్తిభావంతో తరలివచ్చారని సోనోవాల్ చెప్పారు. కళ, సంస్కృతి, నృత్యం, సంగీతం ద్వారా సాంస్కృతిక విలువలను సమాజంలోకి తీసుకురావడానికి శ్రీమంత శంకర్ దేవ్ అనేక విశేష కృషి చేశారని మంత్రి గుర్తు చేశారు.
1: మహాపురుష్ శ్రీమంత శంకర్దేవ్ నే భారత్ మే ఏక్ సంస్కార్ లానే కే లియే జో భీ ఉన్హోనే కదమ్ ఉఠాయి హై కళా సంస్కృతి కి ద్వారా, నిత్య గీత కి ద్వారా, ఇస్కే వజహ సే ఆజ్ హమ్ 21వీ షాదీ మే దునియా మే అప్నా మర్యాదా పూర్వక పరిచయ బనానే మే హమ్ సఫల్ హుయి హై.
0: 21వ శతాబ్దంలో భారత్ ప్రపంచం ముందు సముచిత గౌరవంతో నిలవడానికి మన సుసంపన్నమైన సాంస్కృతిక సంప్రదాయాలే కారణమని సర్వానంద్ సోనోవాల్ ఈ సందర్భంగా చెప్పారు. సిక్కింలోని నథులా మార్గ్ ద్వారా సాగిన కైలాస్ మానసరోవర్ యాత్ర ఇవాళతో ముగిసింది. యాత్రలో 10 విడతలుగా 464 మంది భక్తులు యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. జూన్ 20వ తేదీన ప్రారంభమైన కైలాస్ మానసరోవర్ యాత్ర చివరి విడత యాత్రికులు గ్యాంగ్టాక్ తిరిగి రావడంతో ముగిసింది. కజాక్స్థాన్ తన నూతన ఏకసభ పార్లమెంట్ అయిన కురుల్తాయ్ తొలి ఎన్నికలను ముగించింది. దేశ పార్లమెంటరీ వ్యవస్థలో భారీ మార్పుల అనంతరం జరిగిన ఎన్నికల్లో 74.19% ఓటింగ్ నమోదైంది. కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండవది చివరి క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో భారత్ ఈవేళ తన మొదటి ఇన్నింగ్స్ను 300 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో పునఃప్రారంభిస్తుంది. నిన్న సాయంత్రం ఆట ముగిసే సమయానికి ధ్రువ్ జురేల్, సరణ్ జైన్ క్రీజ్లో అజయంగా నిలిచారు. దేవ్దత్ పడికల్ వరుసగా 2 టెస్ట్ సెంచరీ సాధించి 193 బంతుల్లో 117 పరుగులు చేశారు. నెదర్లాండ్స్లోని ఆమ్స్టెల్విన్ వేదిక జరిగిన FIH హాకీ ప్రపంచ కప్ 2వ రౌండ్ చివరి మ్యాచ్లో ఆస్ట్రేలియాతో జరిగిన హోరాహోరీ పోరులో భారత మహిళల జట్టు గోల్స్ ఏవీ నమోదు కాకపోవడంతో మ్యాచ్ను డ్రాగా ముగించి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.

0: విశేషాలు మరొకసారి. వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈవేళ నుంచి 4 రోజుల పాటు జపాన్లో పర్యటిస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రష్యా పర్యటనలో ఆ దేశ అగ్ర నాయకత్వంతో చర్చలు జరుపుతారు. H1N1 వైరస్లో కొత్త రకం ఏది వెలుగు చూడలేదని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని భారత వైద్య పరిశోధన సమితి స్పష్టం చేసింది. శ్రీలంకతో కొలంబోలో 2వ క్రికెట్ టెస్టులో భారత్ ఈవేళ 2వ రోజు 5 వికెట్ల నష్టానికి 300 పరుగులతో మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ పునః ప్రారంభిస్తుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమయం 7:15 దాటి 15 సెకండ్లు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి. ప్రభాత రేఖలు.

0: ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుక్కోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
7: LIC మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై LIC. LIC సరికొత్త కస్టమర్ యాప్.
8: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
7: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ eKYC.
9: LIC ప్రతి క్షణం మీకు తోడుగా.
0: ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుక్కోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
10: ఆకాశవాణి

వేయి పడగలు ధారావాహిక నాటకం పదమూడవ భాగం. నవల మూలం తొలి తెలుగు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీ విశ్వనాథ సత్యనారాయణ. రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టకవి శ్యామలాదేవి. నాటక నిర్వహణ డాక్టర్ ఎల్లన్రాజు సరోజా నిర్మల. జరిగిన కథ సంక్రాంతి ఉత్సవాల సందర్భంగా సుబ్బన్నపేటలో కూచిపూడి కళాకారుల్ని పిలిపించి నాటకాలు వేయిస్తారు. ధర్మారావు ప్రతి నాటకాన్ని హరప్పకు చూపిస్తూ భారతీయ సంస్కృతిలోని ఔన్నత్యాన్ని తెలియచేస్తాడు. ఎన్నో ధర్మ సూక్ష్మాల్ని నూరిపోస్తాడు. ధర్మారావుకి జాతీయ కళాశాలలో ఉద్యోగం వస్తుంది. వినండి వేయి పడగలు ధారావాహిక నాటకం పదమూడవ భాగం.

0: శేషిని, ఈ నల్లగుర్రం ఎంత టీవిగా ఉందో చూసావా? ఈ తెల్లగుర్రం, ఈ గుర్రాల సకిలింపు ముద్దుగా ఉంది. కానీ ఇందులో పందేల్లో గెలిచే గుర్రమేదో.
1: జమీందారు వారు గుర్రాలు పెంచుతున్నది కింది పందేలక.
0: అవును, మన రాచ టీవీ కోసం కాదు. ఇంతవరకు వీటి మీద లక్ష పైనే అయ్యింది. అరేబియా నుంచి ఒక్కొక్క గుర్రం 10,000 చొప్పున 5 గుర్రాలను తెప్పించాను. కానీ సర్కారు హార్బర్ నుంచే తిప్పి పంపేశారు. తిప్పి పంపడానికి ఖజానాకి చాలా అయింది.
1: మై డియర్ హస్బెండ్, ఈసారి పందెం గెలిస్తే ఖర్చులన్నీ తిరిగి వస్తాయి, లాభం కూడా వస్తుంది. ధనం కోసం బాధపడవద్దు.
0: కానీ శశిని, పురపాలక ఎన్నికల్లో కూడా ధన నష్టం పెద్దగా లేకపోయినా పరువు నష్టం అయిపోయింది.
1: ఏమి ఏమి తగ్గింది?
0: నా సోదరుడు రామేశ్వరం ఎన్నికల్లో నిలబడ్డాడు, కానీ పోటీగా చంద్రారెడ్డి ఉన్నాడు.
1: చంద్రారెడ్డి అంటే మనుషులకు ఇష్టం ఉంది.
0: నేను ఇంటింటికి వెళ్ళి రామేశ్వరాన్ని గెలిపించమని, ఓట్లు వేయమని అడిగాను. వాళ్ళందరికీ జమీందారు తమ ఇంటికి వచ్చాడని ఏరుగెక్కినంత సంబరం అయింది. పెద్ద గౌరవం లభించినట్లయింది వాళ్ళకి. కానీ నాకు తెలిసి అంతా రామేశ్వరానికే ఓటు వేయాలనుకున్నారు. నేను ప్రజల వద్ద తలెత్తుకోలేను.
1: ఓహో, అంత బాధ అయిందా? పర్వాలేదు, బాధ వద్దు. నాకు పెళ్ళికి ముందు డబ్బు లేదు, కానీ సంతోషం చాలా ఉంది. మా నాన్న ఓట్స్ దుంపలు పండించేవారు.
0: అవునవును, తెలుసు. మీది పల్లెటూరు, లండన్ దగ్గర.
1: సుబర్ణపేట కంటే చాలా పెద్దది.
0: ఒక పెద్ద హోటల్లో పనికి కుదిరావు. వారానికి 1 పౌండ్ జీతం. నువ్వు పల్లెటూరు పిల్లవు, అమాయకురాలవు, మంచిదానువు అని నిన్ను వాళ్ళు చాలా దయగా చూశారు. నీ అదృష్టం. మరునాడే ఒక రాజాబాబు దగ్గర పరిచర్యకు నియమితురాలువై తరువాత అర్ధాంగివైపోయావు.
1: అవును, ఇండియాలో నడుస్తుంటే కాళ్ళకు బంగారు కాసులు, ఆగితే రత్నాలు తగులుతాయని విన్నాను. జమీందారులు బంగారం మేడలో నిలుస్తారని విన్నాను, కానీ సుబర్ణపేటలో నడుస్తుంటే ఛీ, పాములు కాలికి చుట్టుకుంటాయి.
0: అప్పుడు నీవు సుసానివి, ఇంగ్లీష్ విలేజ్ గర్ల్. ఎంతో వినయం, కొంత భారతీయత కనిపించింది. ఆ సుసాని పరుపు దులుపుతుంటే నేను ఈ దేశం నుంచి ఒక స్త్రీని భార్యగా నా దేశం తీసుకువెడతాను అన్నాను. ముందు గంభీరంగా చూశావు, తర్వాత ఇదిగో ఇలానే ముచ్చటగా నవ్వావు.
1: మరునాడు సుసాని ఇంటికి అమ్మకి డబ్బు పంపింది.
0: సుసాని అనే ఇంగ్లీషు పిల్లని పెళ్లాడినందుకు రంగారావుగారికి యూరోపియన్లలో గౌరవం హెచ్చింది. గవర్నర్ విందిచ్చాడు, పెద్ద పెద్ద ఆఫీసర్లు షేక్ హ్యాండ్ ఇచ్చారు.
1: అన్నీ బాగా గుర్తున్నాయి.
0: నిజానికి గుర్తులేవు. ఈరోజే కొత్త రైలెక్కి వెనక్కి వెనక్కి వెడుతుంటే వెళ్ళిపోతున్న కొబ్బరి చెట్లలాగా సంఘటనలన్నీ నెమరుకొస్తున్నాయి.
1: మై డియర్ హస్బెండ్, ఇంకా చెప్పండి.
0: సుసాని శశిని అయ్యింది. సుబ్బన్నపేట కోటపై భాగాన నిలిచి సూర్యుడు రావటం వెళ్ళటం, చంద్రుడు సన్నబడటం లావటం.

0: పక్షులు గుంపులుగా ఎగురుతూ డిజైన్లుగా మారటం, నీలాకాశంలో దూదిమబ్బుల్లో క్షణాల్లో చెరిగిపోయే ఆకారాలను ఊహించుకోవటం చేస్తోంది. సమ్మపూలు చెవుల్లో, మెట్టతామరులు చేతుల్లో, మందారాలు మెళ్ళో అలంకరించుకుంటోంది. అటు ఇంగ్లీషు ఇటు తెలుగు కానీ ఒక వింత అమ్మాయి ప్రజల్లో బాగా కలిసిపోయింది.
1: ఏంటైతే మీ పనులన్నీ దివానికి రామేశ్వరానికి వదిలి పెడతారు, కానీ సుశాని శేషిని ఎప్పుడు ఈ జమీందారిని వదలదుగా.
0: ఈ జమీందారినా? దొరసాని ఎలా చెబితే అలా వింటున్నాడని చులకనా?
1: సరే కోపం వద్దు, గతం ముద్దు.
0: ముందు సుశాని డబ్బు కోసం జమీందారిని పెళ్ళాడింది, కానీ సుబ్బన్నపేట గాలి పీల్చాక భర్తంటే ప్రేమ పెరిగింది, ప్రాణానికి ప్రాణం. తాను దారిద్ర్య సాగరాన్ని కొట్టుకుపోతుంటే ఉద్ధరించి శ్రీగిరి నెక్కించాడని కృతజ్ఞత.
1: నాకేమో థ్యాంక్స్, మరి మీకేమీ లేదా?
0: నా ఆదర్శం ఫలించింది. ఇటు భర్తను దైవం అంటే విగ్రహంలాగా పూజ చేయదు, అటు విచ్చలవిడిగానూ సంచరించదు. నేనంటే ఎంత ప్రేమంటే తనకిష్టమైనా నాకిష్టం లేని పని చెయ్యదు. అందుకనే తనకిష్టమని చెన్నపూర్లో ఎక్కువగా ఉండకుండా ఇక్కడే ఉంటున్నది. మరి
1: నాకు గిండి పందాలు చూడటానికి ఇష్టం, కానీ ఆడి డబ్బు పోగొట్టుకోవడం అసలు ఇష్టం లేదు. మీరు అధికారుల మెప్పు కోసం పాకులాడటం ఇష్టం లేదు. రోజంతా బొమ్మలు గీయడం, పియానో వాయించడం, పొలాల మడి తిరగడం, ఓహో నాకు చాలా చాలా ఇష్టం.
0: నీ చాలా చాలా నాకు చాలా చాలా ఇబ్బందిగా ఉంది. గొడ్ల కాపులతో స్నేహం మానేయకూడదు.
1: కాదు కాదు, వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం.
0: సరేలే, నీకు కూడా వాళ్ళంటే చాలా చాలా ఇష్టం. నీకు బురదంటే కూడా ఎందుకులే.

0: గోరుచుట్టు మీద రోకటిపోటు అంటే ఇది. 100 ఎకరాలుంటే ఏం లాభం? మట్టి రూపాయలుగా మారదు కదా. పండిన పంటలు వానల్లో వరదల్లో కొట్టుకుపోయాక రైతుగతి ఏమిటి? నాట్లు వేసిన కాణ్నించి ఒడ్లు నూర్చేదాకా నోట్లో వేళ్లేసుకుని ఆత్రంగా చూస్తుంటే మధ్యలో వచ్చే చీడపీడలు, గాలిదుమారాలు. రైతుకంటే గాలిలో దీపం పెట్టేవాడు ఇంకెవడు ఉండడు.
1: చంద్రారెడ్డి గారు ఇవాళ చాలా ఆవేశంగా ఉన్నారు.
0: ఏం చెప్పను ధర్మారావు గారు, గత సంవత్సరం 8,000 పన్ను వేశారు. అప్పుడు ఇదే బాధ, గవర్నమెంట్ వారికి చెప్పుకుంటే ఊరుకున్నారు. ఇప్పుడు 2,816,000 కట్టమని లేఖార్థం వచ్చింది.
1: పురపాలక సంఘ సౌధం నిర్మాణం పూర్తయిందని, సౌధ ప్రవేశోత్సవానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఆ ఏర్పాట్లలో మీరు తలమునకలై ఉన్నారని విన్నాను.
0: దానిదేముంది, 10 మంది 10 చేతులు వేస్తారు. నేను అప్పుల్లో తలమునకలైపోతానేమోనని భయంగా ఉంది ధర్మారావు గారు.
1: అయ్యా, రైల్వే స్టేషన్ నుండి బంగళా వరకు రంగురంగుల తోరణాలు కట్టడం అయ్యింది. స్వాగతములు రాసి మూలమూలలా కర్రలతో నిలబెట్టాం.
0: సరే, రక్షక భటులు రావాలి. వాళ్ళు 5-10 గజాలకు ఒకరు నిలవాలి. ధర్మారావు గారు పదండి, ప్రొద్దుటే కార్యక్రమం.

0: గవర్నర్ గారు స్వయంగా పురపాలక సంఘ సౌధ ప్రవేశానికి విచ్చేయడం చాలా సంతోషంగా ఉంది. వారు ఇంగ్లీష్లో ఉపన్యసించిన విషయాన్ని మీకు ధర్మారావు గారు తెలుగులో చెప్తారు. ధర్మారావు గారు,
1: సుబ్బన్నపేటలో ఇంత పెద్ద సౌధం నిర్మించినందుకు గవర్నర్ గారు ఎంతో ఆనందించారు. ఈ సౌధం చాలా అద్భుతంగా ఉందన్నారు. ఇది పురపాలక సంఘానికి మించి కార్పొరేషన్ స్థాయిలో ఉందని, ఒకవేళ గవర్నర్ గారు విశ్రాంతి తీసుకునే అంత విశాలంగా భవంతి ఉండాలనుకుంటే ఈ భవంతి సరిగ్గా సరిపోతుంది అన్నారు. జమీందారు గారి సాయంతో కాలేజీ ఎలా ఏర్పడిందో, అలాగే జమీందారు గారు ఈ

0: మహానగరంగా తయారు చేయిస్తారని చెప్పారు.
1: గణాచారి ఇక్కడికి ఎలా వచ్చింది? గవర్నర్ గారుండగా మరో ప్రాణిని రక్షకపట్లు రానియరే. ఈమె వాళ్ల కళ్ళు గప్పి ఎలా వచ్చింది? ఆమెను ధర్మారావు కళ్ళు విపార్చుకుని చూస్తుంటే జమీందారు గారు ముఖం చిట్లించుకుని చూస్తారేమిటో? ఎందుకో ఆ కోపం.
2: చంద్రారెడ్డి గారు, గణాచారి సౌధ ముందు వేపమండ వేసింది. ఆగండి ఆగండి, కాళ్ళతో తోసేయకండి. అయ్యో ఎంత పని చేశారండి. అయ్యో
1: ఏదైతే అది అవుతుంది, జరిగేది జరగక మానదు. అబ్బా
2: ఏమైంది?
1: ఏం లేదులేండి, కాలిలో ఏదో గడ్డి పరక గీసుకున్నట్లయింది, పెద్దగా కాదులేండి. పదండి, గవర్నర్ గారు కళాశాలకు వెళుతున్నారు, వారికంటే ముందు మనం అక్కడ ఉండాలి. కాలేజీ నుంచి జమీందారు గారు కోటకు వెళతారు, వారికి వచ్చే సంవత్సరం బియ్యం మొదలు పెడతామని చెప్పాలి.
2: కోటకు మనం వెళ్ళనక్కర్లేదనుకుంటాను.
1: సరే, అక్కర్లేదులేండి.
2: చంద్రారెడ్డి గారు
1: చెప్పండి.
2: మాటిమాటికి కాలు చూసుకుంటున్నారు, నొప్పిగా ఉందా? కొంచెం కుంటుతున్నట్లుగా కూడా ఉన్నారు.
1: ఏమిటో, కాలు క్షణక్షణానికి బరువెక్కుతున్నట్లుంది. పెద్దగా ఏమీ దెబ్బ తగలలేదు, ఇలా ఎందుకవుతుందో. అనవసరంగా గణాచారి వేసిన వేపమండను కాలితో తోశాను. ఇంతకీ మీరు నిజం చెప్పండి, గణాచారికి నిజంగా శక్తులున్నాయా?
2: శక్తులు ఉన్నమాట వాస్తవం. గణాచారికి తరతమ భేదం లేదు. తనకు యోగ దృష్టిలో ఏమి కనిపిస్తుందో దానినే ఈ మండల ద్వారా సూచిస్తుంది.
1: అయితే నా కొంపను నేనే ముంచుకున్నానా?
2: మీరు కాలుతో తోసేయకుండా ఉండవలసింది.
1: సరే, గత జలసేతు బంధనం. అబ్బా, కాలికి వీసడు రాయి కట్టుకున్నట్లుంది.
2: అయ్యయ్యో,
1: కాలు పైకి ఎత్తలేకుండా ఉన్నాను. ధర్మారావు గారు, ఇక ఇంటికి వెళ్ళి వైద్యుణ్ణి పిలిపించుకుంటాను.
2: తప్పక ఆ పని చేయండి, నేను కూడా ఇంటికి వెళ్ళాలి.
3: ఈ వ్యాధి ఏమిటో అంతుపట్టడం లేదు చంద్రారెడ్డి గారు. ఎక్కడా ఏమి గుచ్చుకున్న ఛాయలు లేవు. ఎవరైనా మంత్రగాళ్లను పిలిపించి మంత్రం వేయించుకోండి.
1: అబ్బా, అన్నీ అయ్యాయండి, పూజలు అభిషేకాలు మంత్రాలు. ఇక మీ వల్ల కాదా?
3: మాకు చేతనైంది చేశాము. అదిగో ఆవిడొస్తున్నారు, ఆవిడే మీకో మార్గం చూపాలి. తెల్ల చీర కట్టుకుంటే భయపడాల్సిన పనే లేదు. పైగా ఎండిపోయిన వేపమండకు పచ్చని ఆకులతో ఉన్న రావి మండ కలిపి కట్టింది. నాకు తెలిసి మీకు ఇక నిమ్మలించాలి.
1: ఎక్కడ నిమ్మలించడము, ఇవాటికి 5 రోజులు, ఇవాళ మరీ ఎక్కువగా ఉంది.
3: అదిగో ఆ మండలు మన ఇంటి ముందుంచింది, ఆ వెళ్ళిపోతోంది.
1: మన ఇంట్లోకి రమ్మని పిలవండి, ఇక నేను బ్రతికి బట్ట కట్టేది లేదేమో.
3: గుడి అన్నగారు, ఈ రెండిళ్ళే ఆమెకు, మూడో గడప తొక్కి ఎరగదు.
1: ఇంకా చెప్పండి, మీకు ఆవిడ విషయాలు చాలా తెలుసులా ఉన్నాయి.
3: తెలుస్తూనే ఉందిగా, ఈ వంశం వారు తరతరాల గణాచారులే, ఎవ్వరూ ఆమెను పిలవరు, అనవసరంగా నోరు విప్పి మాట్లాడదు. చేసినంతసేపు పూజ ధ్యానము, రాత్రిళ్ళు నిద్రపోదంటారు. కొంతసేపు రాట్నం వడుకుతుంది, ఇంట్లో పని కూడా చేస్తుంది. ఈమె అన్నగారికి స్త్రీ సంతానం లేదు, ఇక ఈమె చివరి గణాచారి. ఈమెతో పాటు సుబ్బన్నపేట కూడా నశించిపోతుంది అని. మరి 2 రోజులు కాలికి విశ్రాంతి ఇవ్వరాదా?
1: అక్కర్లేదనిపిస్తోంది, ఇదేదో దైవాగ్రహంతో వచ్చింది, దైవానుగ్రహంతో పోయింది. మీరింతసేపు నా పక్కన కూర్చుని ఇన్ని విషయాలు చెప్పారు, మీకు నా ధన్యవాదాలు. అమ్మయ్యా, పైరగాలి, ఆహా హాయిగా ఉంది. 5 రోజుల పాటు మంచం పట్టిన చంద్రారెడ్డి, పొలానికి వచ్చిన చంద్రారెడ్డి ఒకరేనా? మొక్కజొన్న చక్కగా నవనవలాడుతూ ఏపుగా ఎదిగిపోయింది. మిరప చేను తెల్లని

0: పూలతో పనసాకు పట్టంలా విచ్చి ఉంది. ఇదేమిటి? నడుస్తుంటే శబ్దం, ఆగితే శబ్దం ఆగిపోవడం వింతగా ఉంది. ఎవరైనా వెనక వెంటాడుతున్నారా అంటే ఎవరూ లేరు. ఆహా, గణాచారి నన్ను కాస్త దయతో చూసింది. ఆ వేప రావి మండలు కలిపి వెయ్యకపోతే నా పని అంతే. 2 లక్షలు పెట్టి ఆ సౌధం ఎందుకు? నా కొడుకు మేడలు కడతానంటాడు, తోటలు కొంటానంటాడు. ఈ ఆశకు అంతుందా? ఇంకా ఇంకా కొనాలనే అనిపిస్తుంది. అయ్యో, ఎంతసేపు ధనము అధికారము ఈ రెండింటి గురించే తపన పడుతున్నాను. దేవుణ్ణి గురించి అసలు ఎప్పుడూ తలవనే తలవను. తెలుగు చదువుల నిండా భక్తి, ఇంగ్లీష్ చదువులలో ఉండదేమో. నా కాళ్ళ ముందు నుంచి జరజర పాక్కుంటూ తల కాదు తోకే, కాళ్ళు కాళ్ళు గజగజ వణుకుతున్నా. పాపే పాము నల్లగా ఉంది. ఒక తల కాదు, రెండు కాదు, రెండు కాదు, 3, 4 బాబోయ్ 4 తలల పాము. సర్పరాజు గజమెత్తున నిలిచి 4 పడగలు విప్పి అదేమిటి, తలలు చితక పొడిచినట్లు. దీనిని చంపగలనా? దీని చేతిలో చావకుండా బయటపడగలనా?
1: ఏమిటండి చంద్రారెడ్డి గారు, చంద్రారెడ్డి గారు అలా చలనం లేకుండా నిలిచిపోయారు. దూరం నుంచి చూశా, బొమ్మ మనిషా అనుకున్నా. చంద్రా, చంద్రా.
2: ఓహో దేవదాసి, కోట మలుపులో మల్లె తోటలాగా ఎదురొచ్చావే. నేల చూపులు మాని నా వైపు ఒక్క చూపు విసర్రాదే. ఇంద్రరథంలాగా పొరుగేమిటి? కాలు నేల మీద అంచకుండా నడిచే ఆ నడక సొగసేమిటి? ఒక్క క్షణం నా వైపు ఒక్క అడుగు వెయ్యరాదే. నువ్వు నన్నెంత చేదరించుకుంటే నా మనసు నీ దరిని అంతగా కోరుతోంది కదే. పిల్ల, ఆగు ఆగు. అమ్మయ్యా, నీకు వయసు వచ్చింది, ఎవరైనా నిన్ను వలచారా? నువ్వెవరినైనా వలిచావా? అడుగుతోంది నిన్నే. ఆలయం వైపు తిరిగి దండం పెట్టడం కాదు, సమాధానం చెప్పు.
3: వలచాను వేణుగోపాలుణ్ణి.
2: ఆయన మరి నిన్ను వలచాడా?
3: ఆయన నాకు ఇంకా ఏం చెప్పలేదు.
2: రాతి బొమ్మ ఏం చెబుతాడులే. అమ్మో,

0: చంద్రారెడ్డి గారికి నమస్కారం.
1: నమస్కారం రాధాకృష్ణయ్య గారు.
0: ఏమండి, ఈసారి కూడా లెక్కల్లో చాలా తేడాలు ఉన్నాయని ఆడిటర్ గారు చెప్పారు.
1: లెక్కల సంగతి అటుంచి ధర్మారావు గారిని చాలా ఇబ్బంది పెడుతున్నారట. రాగయుక్తంగా పద్యం చదివితే పక్క క్లాసులకి ఇబ్బంది అట. కొద్దిగా ఆలస్యంగా వస్తే జీతం విరగకొస్తున్నారు.
0: అవునట, నేను విన్నాను. ధర్మారావు చాలా బాగా విద్య నేర్పుతారట.
1: ధర్మారావు అన్యాయాన్ని సహించరు. కొద్దిసేపు ఆలస్యంగా వస్తే ఒక పూట జీతం విరగకోయించారు కదా. శఠగోపాచారి గారు కళాశాలకు ఆలస్యం కాకుండా వచ్చిందెప్పుడు? మొదటి గంట తర్వాత వస్తారు. ఒక గంట గుమస్తాల గదిలో కూర్చుంటారు. మూడవ గంట కాళ్ళు బల్ల మీద జాపి పిల్లలతో కబుర్లు మాత్రమే చెప్తారు. మధ్యాహ్నం కూడా ఆలస్యంగా వచ్చి ముందుగా వెళ్ళిపోతారు. ఇలా అయితే శఠగోపాచారికి అసలు జీతమే ఇయ్యక్కర్లేదు అన్నారు ధర్మారావు.
0: అలా జరిగిందా? ధర్మారావు హృదయంలో లౌక్యుడు గాడు.
1: రాధాకృష్ణయ్య గారు, మీరు మా వైపు ఉన్నట్లయితే కళాశాల బాగుపడే ప్రయత్నాలు కొన్ని చేయొచ్చు.
0: చంద్రారెడ్డి గారు, చిన్నతనంలో కొంచెం అటు ఇటుగా ఉన్నా, నడివయసుకు చేరాక అర్థమేదో పరమార్థమేదో తెలుసుకోగలిగాను. ముఖ్యంగా ధర్మారావు మా చిన్న జమీందారును తీర్చిదిద్దిన తీరు చూస్తే అతడంటే నాకు కొంత సుముఖత్వం ఏర్పడింది.
1: అయితే మీరు మావైపు? రామేశ్వరం గారు తమరు తాలూకా బోర్డు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఈ నెల రోజు

0: సుబ్బన్నపేటలో మోటార్లు, న్యూయార్క్లో ఆకాశంలో విమానాలు తిరిగినట్లు తిరిగాయి.
1: చంద్రారెడ్డి గారు, మీరు ఇచ్చిన ఈ టీ పార్టీతో నాకు మీ మీద ఉన్న దురభిప్రాయాలన్నీ పారిపోయాయండి.
0: అయ్యా, మీరు విద్యావంతులు, మీ విద్యాఫలం తాలూకా ప్రజలు అనుభవింతురుగాక.
1: ఇదేం పొగత్త, నేను ప్రైమరీ పరీక్ష కూడా పాస్ అవ్వలేదే.
0: మీరు ప్రభువులు, ప్రభువులకు సోదరులు, మేము ఆశిస్తున్నాం.
1: అయ్యో రామా, నేను సాధారణ రైతు బిడ్డనండి.
0: తమరు రూపజిత మన్మధులు, మహాపరాక్రమశాలురు.
2: ఇట్టి సన్మాన పత్రాలు, స్వాగత పత్రాలు రచించేందుకు దేశంలో బాలకవులు ఉంటారు. వారు వ్రాస్తారు, వీరు చదువుతారు, పద్యాలు రాస్తారు. ఒక్క మాటకైనా అర్థం తెలియని సభాసదులు రేగి చెట్టు కింద తలాడిస్తారు.

0: రామేశ్వరం, ఎలక్షన్ ఖర్చుల కోసం నువ్వు తీసుకున్న 25,000 త్వరగా ఇచ్చేయాల్సిమా.
1: అలాగే ఊరికే ఇస్తాను, నీ గెలుపు నా పరువును పెంచుతుంది అన్నవాడు ఇప్పుడు తిరిగి ఇమ్మంటున్నాడు.
0: ఏమిటి, సరేనా?
1: త్వరలో ఇచ్చేస్తాను. ఊరిలో సినిమా తీసుకురావాలని ఆలోచిస్తున్నాను. ఇప్పటికే 3 సార్లు చన్నపట్నం వెళ్ళి వచ్చాను. రేకులతో హాలు కూడా వేయిస్తున్నాను. ఇంకా పురపాలక సంఘం వారి అనుజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాను.
0: సరే సరే,
1: ఇదంతా ఆ శశిని ప్రేరేపణ కావచ్చు.

0: ఏమిటిది? నేను సినిమా వ్యాపారం చేస్తాననగానే ఈలలు గోలలు వినిపిస్తున్నాయి. అంతా ఏదో హడావుడి. ఇది శుభశకునమేనేమో, చూద్దాం. ఎవరికైనా ఒప్పందిందేమో. ఏమిటిది గణాచార మాంకాలమ్మా? ఆ నల్లచీరేమిటి? ఆ జుట్టు విరబోసుకోవటం ఏమిటి? ఆ చిందులేమిటి? వారి నాయను గుండెలు ఎదిరిపోతున్నాయి. చేతులు అవి ఏం మండలో? రెండే మార్గాలు. ఒకటి గణాచారి కాళ్ళ మీద పట్టడం, రెండోది జుట్టు పట్టుకుని వంచి వీపు మీద పెడిగుద్దులు కుదటం. చేతుల్లోని రావి మంట విరుస్తావా? విరుస్తావా? విరుగు చూస్తా. ఈ వాటితో సుబ్బన్నపేటకు గణాచారి పీడ వదులుతుంది. ఉండు, జుట్టు పట్టుకుని నాలుగు ఇచ్చానంటే.
1: ఒరే ఒరే ఒరే, దౌర్భాగ్యుడా, గణాచారి జుట్టు ముట్టుకోకు. అవి శివ జటాజుటాలు, అందులో ప్రమద గణాల శక్తులుంటాయినా. సుబ్రహ్మణ్యేశ్వరిని వేయి పడగలకి అవి నాల్కలరా దుర్మార్గుడా. గణాచారిని కొట్టబోతావురా? ఇంటికి నిప్పు అంటుకుంటే ఒక్క ఇంటితోనే ఆగదురా. నువ్వు చేసే చెడ్డ పనుల వల్ల అమాయకులు కూడా బలవుతారా? గణాచారి సుబ్రహ్మణ్యేశ్వరుడి గుడిలోకి వెళ్ళింది, నువ్వు వెళ్ళి వారిద్దరి పాదాలు పట్టుకోరా. వెళ్ళు, వెళ్ళరా.
2: స్వామి, ఎందుకు నన్ను ఇక్కడ నిలిపావు? ఆరిపోయే దీపాన్ని నీవు బుసలు కొట్టి ఇంకా ఇంకా తొందరగా ఆపుదావునా? నీ వేయి పడగలు అలా ముడుచుకుపోతూ ఉంటే నేనేం చేశాను? ఒక్క అకృత్యాన్ని కూడా ఆపలేదే. నీ కళ్ళని నాకు పెట్టావు, నా బాధని నువ్వు అనుభవిస్తున్నావు. నీ పడగలు, ఆ ధర్మఛత్రాలు ఏవి ఏవి? ఎందుకు చ్యుతమైనాయి? నీవు అచ్యుతుడవే, అనంతుడవే, అవ్యయుడవే. ఆహా, రెండు పడగలు, రెండే పడగలు చాలు చాలు. వీటికే వేయి పడగల శక్తినియ్యి స్వామి, వీటికే వేయి పడగల శక్తినియ్యి. వీటికే వేయి పడగల స్ఫూర్తినియ్యి. ఇవి చాలు, ఇవి చాలు. ఇవి వేయి పడగల ఓజస్సు, వేయి పడగల తేజస్సు, వేయి పడగల వచ్చస్సు. ఓహ్, తమసో మా జ్యోతిర్గమయ, అసతో మా సద్గమయ, మృత్యోర్మా.

ఇంతవరకు మీరు 1000 పడగలు ధారావాహిక నాటకం 13వ భాగం విన్నారు. నవలా మూలం తొలి తెలుగు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టకవి శ్యామలాదేవి, నిర్మాణ సహకారం శ్రీ ఎం సత్యనారాయణ, ఇందలి పాత్రలు పాత్రధరులు ధర్మారావు శ్రీ యు సుబ్బరాయ శర్మ, రంగారావు శ్రీ టివి ఏఎస్ శర్మ, గణాచారి డాక్టర్ వై సరోజా నిర్మల, శశిని శ్రీమతి కె పరిమళ, ఇంకా శ్రీ కృష్ణార్జునరావు వెన్న, శ్రీ వైవిఎస్ఎన్ పాత్రో, శ్రీ ఎన్ దీనబాంధవాచారి మునగవారు పాల్గొన్నారు. ఈ నాటకం తర్వాయి భాగం వచ్చే వారం ఇదే సమయానికి వినవచ్చు.

అమ్మా గణాచార్య, వీళ్ళంతా నీ బిడ్డలు, క్షమించు. వాళ్ల బదులు నేను చెబుతున్నా, దుష్టులు కూడా నీ పిల్లలే అనుకో. అందరినీ చల్లగా చూడు తల్లి, చల్లగా చూడు, కోపించకమ్మా. 1000 దండాలమ్మా గణాచారి, 1000 దండాలు అమ్మా, నీకు 1000 దండాలమ్మా.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
8: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
7: కొత్తగా ఓటర్ గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
8: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
7: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
8: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
7: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
8: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
7: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
8: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.

0: Kanchapuram Finance Presents Easy EMI Gold Loan Scheme. మీ లాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే వడ్డీని నెల నెల సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: ప్రభాత రేఖలు కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఈ ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడిక ఉదయరాగం. ఉదయరాగం కార్యక్రమంలో సినిమా పాటలు. శ్రోతలందరికీ ఉదయరాగం కార్యక్రమంలోకి స్వాగతం. మరి మండే అంటేనే మనందరికీ కొంచెం నచ్చుతుంది, మరికొంచెం ఇష్టం ఉండదు. ఇంకా దుప్పటి ముసుగేసి అమ్మ లేపేంత వరకు లేవాలనిపించదు కదా. అయితే మండే కాదు, సండే వరకు మరి ఉత్సాహంగా ఉండాలనుకుంటే అర్జెంటుగా ఇప్పుడు వినబోయే పాటల్ని మీ చెవిలో వేసేసుకోండి. ఉత్సాహం ఈలవేయడం అంటే ఎలాగో తెలుస్తుంది, అప్పుడు ఇష్టం కూడా పెరుగుతుంది. ఈ పాట వినండి.

0: పెద్ది చిత్రం నుంచి రెహమాన్ గానం మ్యూజిక్ విన్నారు. ఉదయరాగం కార్యక్రమం వింటున్నారు. మీకు ఇష్టమైన చిత్రగీతాలు. లైఫ్ అంటే ఫన్ ఉండాలి, ఫ్రెండ్స్ ఉండాలి, మ్యూజిక్ కూడా ఉండాలి. ఆ ఎనర్జీని మనం ఊరికే పూనిస్తామా? ఫోన్లో వాల్యూమ్ పెంచితే చాలా బాగుంటుంది, కానీ మనసులో వేసే ఉత్సాహం ఈలకు వాల్యూమ్ పెంచి చూడండి ఎంత బాగుంటుందో. ఈ పాట వినండి.
1: కట్టుకోబోయేటోడికి కళ్ళతో మాట్లాడినా వినపడతాదంట. ఏంది విన్నావా?
0: లిలిన్ చిత్రం నుంచి శ్వేతామోహన్ జూబిన్ నట్యాల పాడిన పాట వింటున్నారు. అనంత శ్రీరామ్ గీతానికి యేసుస్తమన్ సంగీతంలో వినండి.
1: బంగారం

0: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 MHz.
2: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
3: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. GRT జ్యువెలర్స్.
5: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
6: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
5: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
6: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
5: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
7: ఉదయనగం కార్యక్రమంలో సినిమా పాటల్ని విని ఆస్వాదిస్తున్నారు కదా. ఇంటి పనులకి ఎక్కడో తెలియదు, కానీ ఒక మంచి పాట ఉంటే ఆ పని మీద తప్పకుండా ఇష్టం కలుగుతుంది కదా. సో ఇంటి పనిలో బిజీగా ఉన్నవారికి, చదువుతో కుస్తీలు పట్టేవారు ఎవరైనా సరే, ఈ పాటలు వింటూ ఇప్పుడొచ్చే ఉత్సాహాన్ని లాక్ చేసుకోండి, స్మైల్ చేయండి, ఎంజాయ్ చేయండి, ఈ పాట వినండి. ఇప్పుడు ఛాంపియన్ చిత్రం నుంచి రామ్ మిరియాల గానం.

రోజంతా మన కోసం ఆగదు, అందరికీ తెలుసు కదా. మరి మనం మాత్రం ఎందుకు ఆగాలి? ఈ మ్యూజిక్తో మూడ్ మార్చుకొని పని హాయిగా చేయండి. కిచెన్లో పనిచేస్తున్నా, కాఫీ సిప్ చేస్తున్నా, మనతో పాటు ఈ పాట ఉంటే ఆ ఎనర్జీనే వేరు కదా. వినండి మరి మీ తిరుపతి ఆకాశవాణి 103.2 107.5 MHz పై ఉదయరాగం కార్యక్రమంలో ఇప్పుడు వినే పాటల్ని.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: మరి శ్రోతలు, మీరెక్కడున్నా ఏం చేస్తున్నా, క్యాంటీన్లో నవ్వుకుంటున్నా, బస్సులో కిక్కిరిసిపోతున్నా కూడా ఈ పాటల్ని మీరు మీ లైఫ్లో యాడ్ చేసుకోండి, ఎంతో బాగుంటుంది.

ఉదయరాగం కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఈ ప్రసారాలు వింటున్నారు.

0: జిల్లాలో కరువు పరిస్థితుల ప్రభావం, తాగునీటి సమస్య రాకుండా అధికారులు తీసుకుంటున్న చర్యలు మొదలైన అంశాలతో ఈ నెల అన్నమయ్య జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. అధిక ధరల నుంచి పేదలకు ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం సబ్సిడీపై బియ్యం సరుకులు అందిస్తున్నట్లు మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని 132 బజార్లు, 500 రైస్ మిల్లుల వద్ద బియ్యం విక్రయిస్తున్నామన్నారు. బీపీటీ సూపర్ ఫైన్ రకం బియ్యాన్ని కిలో 52 రూపాయలకు, బీపీటీ రకాన్ని కిలో 50 రూపాయలకు విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. గుర్తింపు కార్డు చూపించి ప్రతి ఒక్కరూ గరిష్టంగా 10 కిలోల వరకు బియ్యాన్ని కొనుగోలు చేయవచ్చని చెప్పారు. మదనపల్లె నియోజకవర్గంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. 1000 కోట్ల అంచనా వ్యయంతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ఫేజ్ 2 మంజూరైందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా మదనపల్లి, నిమ్మనపల్లి, రామసముద్రం మండలాలతో పాటు మదనపల్లి పట్టణానికి సురక్షితమైన నిరంతర తాగునీటి సరఫరా కల్పించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఫేజ్ 1 కింద గండికోట రిజర్వాయర్ నుంచి గుర్రంకొండ మండలం మామిళ్లవారిపల్లె వరకు పైప్లైన్ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడమే కాక విద్యార్థులకు నాణ్యమైన సమగ్ర సాంకేతిక ఆధారిత విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం శ్రీ పథకం కీలకంగా మారుతోంది. ఈ పథకం కింద జిల్లాలో 39 పాఠశాలలు ఎంపికయ్యాయి. వీటిని ఆధునిక ఆదర్శ విద్యాసంస్థలుగా తీర్చిదిద్దడమే పీఎం శ్రీ పథకం ప్రధాన ఉద్దేశం. సాంప్రదాయ బోధనా పద్ధతులతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకత, శాస్త్రీయ ఆలోచన విధానం, నైపుణ్యాలను పెంచేందుకు చర్యలు చేపట్టారు. వీబీ జీరామ్జీ పథకం కింద 24 రకాల పండ్ల తోటల సాగుకు 3 ఏళ్లపాటు 100% రాయితీ కల్పించనున్నట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ వెంకటరత్న పేర్కొన్నారు. మండలంలోని వనంరెడ్డిగారి పల్లెలో ఆయన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. వీబీ జీరామ్జీ పథకంలో గ్రామాల్లో రోడ్లు, కాలువలు, పండ్ల తోటల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. పండ్ల తోటల సాగుతో మంచి లాభాలు పొందవచ్చని చెప్పారు. జిల్లాలో భారీగా మార్కెట్ యార్డులకు వస్తున్న టమోటాలను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు పంపుతున్నట్లు మార్కెటింగ్ శాఖ ఆర్జేడీ రామాంజనేయులు తెలిపారు. పుంగనూరు మార్కెట్ యార్డును ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని టమోటాలను డిమాండ్ ఉన్న నగరాలు, పట్టణాల్లోని రైతు బజార్లు, నగర సమీప గ్రామాల్లో అమ్మకాలకు పంపుతున్నామన్నారు. నో ప్రాఫిట్ నో లాస్ విధానంతో రైతుకు ప్రయోజనం ఉండేలా మదనపల్లి, పుంగనూరు, ములకల్ చెరువు, గుర్రంకొండ, పలమనేరు తదితర ప్రాంతాల నుంచి టమోటాలను పంపి ఇక్కడ యార్డుల్లో డిమాండ్ వాతావరణం కల్పిస్తున్నామన్నారు. స్వచ్ఛభారత్ మిషన్ అర్బన్ 2.0 కింద జీరో వేస్ట్ సిటీ లక్ష్య సాధనలో మదనపల్లె ముందంజలో ఉంది. శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్, వనరుల పునర్వినియోగం కార్యక్రమాలను మున్సిపాలిటీ చేపడుతోంది. ప్రజల భాగస్వామ్యంతో పర్యావరణ హితనగరంగా తీర్చిదిద్దే దిశగా కమిషనర్ కె ప్రమీల ముందుకు సాగుతున్నారు. సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీలో రోజు 62 టన్నుల ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతుండగా ఇందులో 36 టన్నుల తడి వ్యర్థాలు, 25 టన్నుల పొడి వ్యర్థాలు ఉన్నాయి. రీసైక్లింగ్ ప్రక్రియ సజావుగా సాగితే త్వరలోనే జీరో వేస్ట్ సిటీగా మదనపల్లె మారుతుందని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. జిల్లాలోని సిటీఎం రైల్వే స్టేషన్ నూతన శోభ సంతరించుకుంది. అమృత్ భారత్ ఎస్టేట్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం 5 కోట్ల నిధులతో ఆధునీకరిస్తోంది. 7.5 క్రితం ప్రారంభమైన ఈ పనులు 90% పూర్తయ్యాయి. ఆగస్టు చివరి నాటికి పనులు పూర్తి చేసే ప్రణాళికతో రైల్వే శాఖ ముందుకు సాగుతోంది. రైతులు తాము సాగు చేస్తున్న పంటలకు తప్పనిసరిగా బీమా చేయించుకోవాలని కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ డాక్టర్ మంజుల పేర్కొన్నారు. ఆమె పీటీఎం కురబలకోట, బి కొత్తకోట, పెద్దమన్యం మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాలలో ఎండిపోయిన పంటలను పరిశీలించారు. ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో వర్షాలు పడితే కంది, అలసంద, అనుములు, ఉలవ, పెసర, మినుములు, కొర్ర, జొన్న, సజ్జ, ఆముదం వంటి పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. తద్వారా నీటి తడులను తగ్గించుకోవచ్చని వివరించారు. పంటల సాగుకు ముందు భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. ఎల్నినో వల్ల ఎదురవుతున్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర రవాణా మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి తెలిపారు. గతంతో పోలిస్తే ఈసారి దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. దీనివల్ల ప్రభుత్వం ఆరుతడి పంటలను ప్రోత్సహిస్తుందని, రైతులందరికీ సబ్సిడీ కింద విత్తనాలను అందిస్తుందన్నారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించాలన్నారు. మీరింతవరకు అన్నమయ్య జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో మళ్లీ కలుసుకుందాం. రచన సుదర్శన్ రెడ్డి, అన్నమయ్య జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై ఈ ప్రసారాలు వింటున్నారు.

0: రత్నదీపిక వళి కార్యక్రమంలో పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతలను గురించిన ఈ కార్యక్రమం ఇది. ఇందులో భారతీయ న్యాయ కోవిదులు శ్రీ రాధా వినోద్ పాల్ గారిని గురించిన జీవిత విశేషాలు విందాం, దేశభక్తి గీతాలు విందాం. ముందుగా కొన్ని ప్రకటనలు.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
4: ముఖాన మొటిమల
5: సై బాల్,
4: గజ్జా బొబ్బలా
5: సై బాల్,
4: నడుగులో తామరా
5: సై బాల్,
4: బురద పుల్లా
5: సై బాల్.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
7: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: ఈ పూట రత్నదీపికావళి కార్యక్రమంలో పద్మవిభూషణ్ అవార్డ్ గ్రహీత భారతీయ న్యాయ కోవిదులు శ్రీ రాధా వినోద్ పాల్ గారిని గురించిన జీవిత విశేషాలు ఇప్పుడు. రాధా వినోద్ పాల్ గారు 1886 జనవరి 27న అప్పటి బ్రిటిష్ భారతదేశంలోని బెంగాల్ ప్రాంతంలో సలీంపూర్ గ్రామంలో జన్మించారు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయి ఆర్థిక ఇబ్బందులను ఎన్నో ఎదుర్కొన్నారు. చదువు పట్ల ఆయనకున్న ఆసక్తి, స్వతహాగా ఆయనకున్న అసాధారణమైన మేధస్సు, ఇవన్నీ ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చాయని చెప్పాలి. చదువుకోవడానికి అనుకూలమైన పరిస్థితులు లేకపోయినా విద్యను అభ్యసించాలనే ఆయన పట్టుదలకి ఆ పరిస్థితులు కూడా తల ఒగ్గాయి అని చెప్పాలి. కలకత్తాలోని ప్రెసిడెన్సీ కాలేజీలో గణిత శాస్త్రాన్ని అభ్యసించి ఆ తర్వాత న్యాయశాస్త్రం వైపు అడుగులు వేశారాయన. 1920లో కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో ఉన్నత విద్యను పూర్తి చేసి 1924లో న్యాయశాస్త్రంలో డాక్టరేట్ను కూడా పొందారు. గణితం, న్యాయం ఈ రెండూ కూడా తనకు తార్కికమైన ఆలోచనను నేర్పించాయని ఆయన భావించేవారు. ఒక విద్యావేత్తగా, న్యాయవాదిగా కూడా ఆయన తన ప్రతిభను చాటుకున్నారు. కలకత్తా విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రాన్ని బోధించారు కూడా. భారత ప్రభుత్వానికి న్యాయ సలహాదారునిగా కూడా ఉన్నారు. 1941లో కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా, 1944లో కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా కూడా ఆయన తన బాధ్యతలను ఎంతో సమర్థవంతంగా నిర్వహించారు. విద్య, న్యాయం, పరిపాలన ఈ 3 రంగాలలో తన ప్రతిభను విశేషంగా చాటారు. భారత ఆదాయపు పన్ను చట్ట రూపకల్పనలో కూడా వీరి ముఖ్యమైన పాత్ర ఉందని చెప్పాలి. ఈ దేశభక్తి గీతం విందాం.

0: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
1: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.
3: బహుజన హితాయ బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి FM తప్పక వినండి.
0: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
1: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.
4: రత్నదీపికావళి కార్యక్రమంలో పద్మ విభూషణ్ శ్రీ రాధా వినోద్ పాల్ గారిని గురించిన జీవిత విశేషాలు తెలుసుకుంటున్నాం. 2వ ప్రపంచ యుద్ధం అనంతరం జపాన్ నాయకులపై యుద్ధ నేరాల విచారణ కోసం 1946

ఇంటర్నేషనల్ మిలిటరీ ట్రిబ్యునల్ ఫర్ ద ఈస్ట్ను ఏర్పాటు చేశారు. దీనిని టోక్యో ట్రయల్స్ అని కూడా అంటారు. ఆ న్యాయస్థానంలో ఆసియా తరపున నియమించబడిన న్యాయమూర్తుల్లో రాధా వినోద్ పాల్ గారు కూడా ఒకరు. అప్పుడు ఆయన ఇచ్చిన తీర్పు ఒక కొలమానంగా నిలిచిపోయిందండి. ఆయన దృష్టిలో న్యాయం అనేది ప్రతీకారం కానే కాదు, న్యాయం అనేది అందరికీ సమానం. యుద్ధంలో గెలిచిన వారికి ఒక న్యాయం, ఓడిన వారికి మరొక న్యాయం ఉండకూడదనేది ఆయన నిశ్చిత అభిప్రాయం. టోక్యోలో న్యాయపరమైన వైఖరితో ఆయన వేసిన అడుగు ఆయనను ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన న్యాయవేత్తగా నిలబెట్టింది. ఆయన తీర్పు న్యాయపరమైన అంశాలతో పాటు వలసవాదం, యుద్ధానంతర ప్రపంచ న్యాయ వ్యవస్థలను కూడా స్పృశించింది. అందుకని ఆయన ఆలోచన నేటికీ అంతర్జాతీయ నేర న్యాయశాస్త్రాన్ని అధ్యయనం చేసే పండితులకు ఒక విలువైన అంశంగా మారిందని చెప్పాలి. ఇప్పుడు ఈ దేశభక్తి గీతం విందాం.